ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని

0: సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియోసింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the Geo orbit, providing important strategic data for our country.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరీ క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్ధతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్ధం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వామ్యం

గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం, అంటే

வசுதேவ சுதம் தேவம் கம்ச சாணூரமர்தனம் தேவகி பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜெகத்குரும். శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సఖులు, ఈనాటి మన మల్లెపూదండలో మైత్రి మహిళా మండలి సభ్యురాండ్రు సమర్పించు కదంబ కార్యక్రమం మరియు పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఒక భక్తిగీతం విందాం. పి సుశీల గానం, సాహిత్యం డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర, సంగీతం డాక్టర్ సాళూరి రాజేశ్వరరావు.

0: ఇంతవరకు పి సుశీల ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు మైత్రి మహిళా మండలి సభ్యురాండు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం.
1: ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణుణ్ణి ప్రార్థించుకుందామా. కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ, నందనందన కృష్ణమ్మ ఎదుకుల నందన కృష్ణమ్మ, ఎదుకుల నందన కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ. ఎంత భాగ్యము కృష్ణమ్మ యశోద కబ్బెను కృష్ణమ్మ, ఎంత పొందినా కృష్ణమ్మ అది తనివి తీరదులే కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ. గోపబాలురకు కృష్ణమ్మ నేస్తమయ్య నీవు కృష్ణమ్మ, గోపంగనల్లకు కృష్ణమ్మ దైవమైతివయ్య కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ. దుష్టులకు నీవు కృష్ణమ్మ దుస్వప్నమైతివి కృష్ణమ్మ, భక్తులకు మరి కృష్ణమ్మ దాసుడవైతివి కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ,
2: కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల
1: కృష్ణమ్మ, నందనందన కృష్ణమ్మ ఎదుకుల నందన కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ, నందనందన కృష్ణమ్మ ఎదుకుల నందన కృష్ణమ్మ, కృష్ణమ్మ కృష్ణమ్మ కృష్ణమ్మ గోపాల బల కృష్ణమ్మ. భగవద్గీత మన బాట సరళగా వివరిస్తారు.
3: మహాభారతానికి పంచమ వేదం అని పేరు కూడా కలదు, అందుకే శ్రీమద్ భగవద్గీతను వేదాంత సారం అంటారు. గీత చదివితే చాలు, వేదాలన్నీ చదివినట్లే. అర్జునుడు రణరంగంలో ఎదురుగా ఉన్న గురువులను బంధుమిత్రులను చూసి వారిపై కల ప్రేమానురాగాల వల్ల యుద్ధము చేయుటకు నిరాకరించగా కృష్ణ పరమాత్మ క్షత్రియుడి ధర్మము శత్రువులతో పోరాడి విజయము సాధించాలని బోధ చేసి యుద్ధానికి ప్రేరేపించాడు. ఆ బోధే శ్రీమద్ భగవద్గీత. జీవిత లక్ష్యము ఆత్మతత్వం.

0: తత్వము మోక్షమే గీతా సారము. మొదటి 6 అధ్యాయములు కర్మ షట్కము, 2వది భక్తి షట్కము, 3వది జ్ఞాన షట్కము. అందులో మత్స్సుకు కొన్ని శ్లోకాలు అర్థం వివరిస్తాను. 2 శ్లోకము ఆత్మకు జననము మరణము రెండు లేవు, ఆత్మకు వృద్ధి క్షయము కూడా లేవు, శరీరము నశించిన ఆత్మకు వినాశనం అనేదే లేదు. 2 శ్లోకము 47 ముఖ్యమైనది. కర్మణ్యావధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మణి. జీవుడికి కర్మ చేయడములోనే అధికారము కలదు, కర్మ ఫలముపై ఏమాత్రమూ అధికారము లేదు, కనుక కర్మలను నిరాసక్తితోనే చెయ్యాలి. 4:7 ఇది అందరికీ తెలిసిన శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నామధర్మస్య తదాత్మానం సృజామ్యహం. వర్ణాశ్రమ ధర్మము పతనము చెంది అధర్మము ఎప్పుడు వృద్ధి పొందునో అప్పుడు భగవంతుడు తన మాయాశక్తితో శరీరాన్ని పొందుతాడు. అవతారం అంటే అదే. 18:66 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మ అధర్మాల అనుష్ఠానాన్ని విడిచిపెట్టి నన్ను ఆత్మరూపంలో ఆశ్రయించు, నేను నిన్ను సర్వ పాపాల నుండి ముక్తుణ్ణి చేస్తాను, కనుక శోకించకు అని శ్రీ భగవానుడు అర్జునుడితో పలికెను. అలాగే దైవమును నమ్మిన వారి జన్మ తప్పక తరిస్తుంది. నేటి సమాజంలో కూడా అర్జునుడు వలె అన్ని రంగాల్లో సమస్యలకు భయపడేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. దానికి పరిష్కారం ఇంట్లో వాతావరణం, విద్యాలయాల్లోనూ సమస్యలు ఎదుర్కొనేలా యువతి యువకుల ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం గీత చదవడంతో మొదలు పెట్టాలి. అదే మన బాటగా మారుతుంది. ఈ మధ్య కాలంలో ఉద్యోగులు పని ఒత్తిడికి లోను కాకుండా భగవద్గీత ప్రవచనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కృష్ణాష్టమి నాడు మనం కూడా గీతాపారాయణ చేసి ధన్యులమవుదాము. ఇక గాజులు గలగల విందామా?
1: మన తెలుగులో గాజులు అనిన, తమిళంలో వళయల్ అన్న, మలయాళంలో వళ, ఉత్తర భారతంలో చూడి, కంగన్, కడ, భాగ్రి, ఇలా ఏ పేరుతో అనుకున్నా ఎట్లా పిలిచినా గాజులు మాత్రం గలగలమని పలుకుతాయి కదా. అందుకే ఆడవారి అలంకరణలు వీటికి సాంఘిక సాంస్కృతికమైన ప్రాముఖ్యత ఉంది. అనాదిగా గాజులను శుభానికి సంకేతంగా మంగళకరంగా తప్పక ధరించాలి అంటారు. ఏమైనా వివాహమైన వనిత తప్పనిసరిగా 2 చేతులకు గాజులు వేసుకోవటం స్త్రీత్వానికి ఔన్నత్యం తెలుస్తుంది. వేదకాలంలోనూ ఆ తర్వాత కూడా వీటిని అలంకరణ కోసమే కాక ఒక సాంఘిక ప్రాముఖ్యతను ఇచ్చారు. మరికొన్ని విషయాలు మన స్నేహితులు చెప్తారు, విందమ్మా.
2: ఆడపిల్ల అందాన్ని వర్ణించేటప్పుడు తామర తాడుల్లాంటి చేతులకు ముత్యాల గాజులు, బంగారు కడియాలు అంటూ చెబుతారు కదా. వయ్యారాలొలికే నెలతకు సొగసైన చేతులు, వాటికి మరింత సౌందర్య అద్దే గాజులు అవసరమే కదా. బెంగాలీ వివాహితులు తమ వైవాహిక స్థాయికి గుర్తుగా ఇనుముతో తయారు చేసిన లోహ, ఐరసి, కడా అని పిలువబడే గాజును ధరిస్తారు. వధువుకు పెళ్లిలో అందంగా చెక్కబడిన శంఖముతో తయారు చేసిన గాజులు, ఇంకా ఎర్రని లక్క గాజులు కూడా ధరింప చేస్తారు.
3: అంతేకాదు సీత, గుజరాత్ రాజస్థానీ వధువుకు పుట్టింటి వారు ఒక దంతపు గాజును బహుకరిస్తారు. అది వేసుకున్న తర్వాతనే వాళ్ళు సప్తపది నడవాలని వారి ఆచారమట. పంజాబీ వధువు చూడా అనే పిలిచే సన్నని దంతపు గాజులు తెలుపు, ఎరుపు రంగులలో ధరింపజేస్తారు. వీటిని 4, 8, 12, 16 అలా లెక్కగా వేస్తారు. కొత్త గోడలు ఈ గాజులను 3 నుంచి 6 నెలల పాటు ధరిస్తుంది. వంటింటి పనులు ఆరంభించే రోజు ముందు రోజు ఆ గాజులను తీసి పూజార్లకు, దేవాలయానికో బహుమతిగా ఇస్తారు.
2: ఇవే కాక లక్ష్మి, మన దేశంలో వివిధ కొండజాతులు ఎన్నో రకాల గాజులు వేసుకుంటారు. రాజస్థాన్ లో నివసించే అహీర, గుజరాత్ లో నివసించే రబరి వాళ్ళు తమ పూర్తి చేతులకు ఒంటె ఎముకలతో చేసిన లావు గాజులతో నింపేస్తారు. పెళ్లి కాని యువతులు మణికట్టు నుండి మోచేయి వరకు మాత్రమే వేసుకుంటే, పెళ్లైన వనితలు మోచేయి నుండి భుజము వరకు వేస్తారు.
3: అదే సీత, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ప్రదేశంలోని ఇలాగే కదా రకరకాలైన గాజులు వేసుకుంటారు. ఇంకా మధ్యప్రదేశ్ లోని కొన్ని కొన్ని ప్రదేశాల్లోని కొబ్బరి టెంకలతో చేసిన, క్రూలతో జోడించిన చేతి గాజులను, మరికొంతమంది పూసలు ఇంకా కంచుతో చేసిన గాజులను వాడుతారు. ఇంకా కాశ్మీర్ లో అయితేనా కాగితపు గుజ్జుతో చేసిన రంగురంగు

0: గాజులు ఎంత ప్రసిద్ధి చెందినవో మనకు తెలిసినవే కదా.
1: పూర్వపు రోజులలో గాజుల మల్లారం చెన్నయ్య అని పెద్ద మూటల్లోనూ చెక్కబెట్టెల్లోనూ గాజులు పొందికగా సర్ది ఇంటి వాకిట్లోకి తీసుకొచ్చి అమ్మాయిలకు గాజులు తొడిగే వెళ్లారు. ఇతను వచ్చినప్పుడు అదో ఓ వేడుకగా ఆ వాడలో ఉన్న మహిళలంతా ఒక చోట చేరి ఎవరికి నచ్చిన గాజులు వాళ్లు పోటీలు పడి వేయించుకొని మురిసిపోయేవారు. లక్ష్మి, మీకు తెలుసా, వివాహ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నాన్నమ్మలు మొదలుకొని యుక్త వయసు యువతుల చిన్న పిల్లల వరకు ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యామిలీ సెట్లు కూడా వచ్చాయండో.
0: అందుకే సీత, ఆధునికత ఎంత పెరిగినా గాజులు మాత్రం తమ కళను కోల్పోకుండా అమ్మాయిల చేతుల్లో కొత్త పోకడలతో ఎన్నో కొంగొత్త రూపాలు సంతరించుకుంటున్నాయి.
1: నుదుటిన బొట్టు, మెడలోని హారాలు, ముచ్చటైన జడగంటలతో వాలు జడలు, చిరునగవు దొంతరులు, ముంజేతి గాజులు మగువలకెప్పుడు అందచందాలు ఇస్తాయి అన్నారు కదా. గాజులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నాడి మండలాన్ని నియంత్రించి రక్తపోటు బారిన పడకుండా రక్షిస్తుంది. అందుకే పూర్వులలా ఆనవాయితీతో వైజ్ఞానిక పరమైన కారణం అని తెలుసుకోగలగాలి.
0: మగువుల మనసును గాజులు తెలపగలవు తెలుసా సీత.
1: పసిబిడ్డలకు 11వ రోజున చేసే పేడుకలో దిష్టి దోషాలు తగలకుండా బుల్లి బుల్లి నల్ల గాజులు వేసే ఆనవాయితీ ఉంది కదా. ఆనాడు ఇంట్లో ఆడవాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే గాజుల గలగలతో అందెల సవ్వడో చెప్పేవి. పెళ్లి కూతురికి కూడా గోరింటాకుతో పండిన చేతులకు గాజులు వేయగానే ఆ చేతులు ప్రత్యేక కలతో కాంతులు విరజిమ్మటం మనకందరికి తెలిసినదే. పెళ్లింట్లో మల్లెల వాసన, సెంట్రుల గుమగుమలు, కాలి అందెల గల్లుగల్లు మన్నస్తో పాటు ఆ గాజుల గలగలలు కూడా తోడైతే ఆ ఆనందానుభూతిని మాటలతో చెప్పలేం కదా.
0: అలంకరణ వస్తువుగా ఆనాటి నుండి గాజులకు ఒక ప్రత్యేక స్థానము. అందుకే ఎన్ని తరాలు మారినా గాజులు వన్నె తగ్గనే లేదు. గాజులు శుభానికి సంకేతం కనుక పూజ చేసినా తాంబూలం ఇచ్చినా ముత్తైదువులకు గాజులు పంచడం మన ఆచారం.
1: అవును లక్ష్మి, సీమంతంలో చేతుల నిండుగా ఒక చేతికి 21 గాజులు, ఇంకొక చేతికి 22 గాజులు తొరుగుతారు. మహారాష్ట్ర వాళ్ళు సీమంతానికే కాదు ఎలాంటి శుభకార్యమైన పచ్చగాజులు మాత్రమే వేస్తారట. ఎందుకంటే పచ్చగాజులు శుభకరమైనవని వారికి నమ్మిక.
0: అలా చేయి నిండుగా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భము ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావలసినంత ఒత్తిడి కావాలి. చేతుల్లో నరాలకు గర్భకోశానికి అవినాభావ సంబంధం ఉన్నది. అలా ఎక్కువ గాజులు తొడగటం వలన గర్భకోశముపై సరి అయిన ఒత్తిడి వచ్చి సుఖ ప్రసవం అవుతుంది అని అంటారు. చేతి నిండుగా గాజులు వేసుకున్న వనితను చూడగానే సాంప్రదాయంకు విలువనిచ్చే వ్యక్తిగా గుర్తించవచ్చు. ఒక చేతికి నిండుగా వేసుకుని మరొక చేతికి వాచి కాని బ్రాస్లెట్ కాని ధరించిన వారు సాంప్రదాయానికి విలువనిస్తూ నూతనత్వాన్ని ఆహ్వానం పలికేవారంట. ఇలా రెండు చేతులకు లెక్కకు 3-4 గాజులు వేసుకునే పడుతులు పొదుపుగా జీవితాన్ని గడుపుతారట.
1: అంతేకాదు, మట్టి గాజుల రంగును బట్టి ఎర్రగాజు ఔదార్యము, నీలరంగు జ్ఞానానికి, వంకాయ రంగు స్వేచ్ఛకు, పచ్చరంగు అదృష్టము ఇంకా శుభానికి, నారింజ విజయానికి, పసుపు పచ్చ ధనాభివృద్ధికి, తెలుపు శుభారంభానికి, నలుపు శక్తికి సంకేతాలుగా చెప్పుకుంటారట. మట్టి గాజుల సవ్వడి ప్రతి ఇంట్లోనూ ఉల్లాసము నింపుతుంది. అంతేకాక భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యతను పెంపొందిస్తుందండి.
2: చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. బంగారు గాజులు ఎన్ని ఉన్నా మట్టి గాజుల మధ్య ఉంటేనే పవిత్రత. సాంప్రదాయం కోసరమైనా ఫ్యాషన్ కోసరమైనా సరే భారతీయ వనితకు మాత్రమే సొంతమైన ఈ అలంకరణ విశిష్ట ఆభరణంగా ఎల్లవేళలా గలగలగలమని అంటూనే ఉండాలని కోరుకుందాం.
3: గాజుల గురించి ఎన్ని విషయాలు విన్నాం ఇవాళ. కృష్ణం వందే జగద్గురుం, జై శ్రీకృష్ణ. కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని వివిధ ప్రాంతాలలో వేర్వేరు పేర్లతో పిలిచిన ఆ కృష్ణుడి పుట్టినరోజు ఈనాడే శ్రావణ బహుళ అష్టమి. అర్ధరాత్రి జనించిన కారణంగా ఉత్తర భారత వాసులు నిషేధ పూజ 12 గంటలకు చేసి ఉయ్యాలలో బాలకృష్ణుని బొమ్మను ఉంచి ఊపుతారు. అన్ని గుడులలోనూ ఉయ్యాల ఊపడానికి భక్తులు పెద్ద వరుసల్లో నిలబడి పాల్గొంటారు. దక్షిణ దేశంలో ఆ కృష్ణుడే నడిచి వచ్చే బాలుడిగా భావించి ముగ్గుతో బుజ్జి బుజ్జి అడుగులు వాకిటి నుంచి దేవుడి గది దాకా వేసి అక్కడ పూజలో రకరకాల తినుబండారాలు, భక్ష్యాలు, అటుకుల పాయసం, వెన్న పాలు మొదలైనవి పెట్టి పూజ చేస్తారు. పసివాడు గనక పిల్లలకి ఇష్టమైన తీపి పదార్థాలు, చక్కెరాలు, చెక్కలు వంటివి చేస్తారు. మొత్తానికి కృష్ణుణ్ణి బాలకృష్ణుడిగా పూజిస్తారు. మరికొన్ని చోట్ల ఉట్టి కొట్టడం వంటి ఆటలు కూడా ఆడతారు. అవి కిషోరప్రాయపు కృష్ణుణ్ణి కృష్ణుడిగా పూజ

0: అల్లరి బాలుడిగా, కిశోర ప్రాయంలో మంచి శిష్యుడిగా, స్నేహితుడిగా, వీరుడిగా, ధీరుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, అన్నింటికన్నా ముఖ్యంగా ధర్మ సంస్థాపకుడిగా, గీతాచార్యుడిగా దర్శనమిచ్చే కృష్ణ భగవాను ఏ విధంగా కృష్ణుణ్ణి తలచినా మన సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. యుగ యుగాలుగా హైందవ సంస్కృతిలో పరబ్రహ్మగా గుర్తించబడి జీవన విధానంలో నిత్యకర్మలలో అంతర్భాగమై పండితులు పామరులు అందరూ సమంగా గౌరవించే పరమాత్మయ్యి పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అతడే శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మ సంరక్షణార్థం మానవాకృతి ధరించిన తాను జగద్గురుడుగానే వెలిగాడు. ఆ అవతార పురుషుని జన్మదినం లోకమంతా శుభదినంగా అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారంటే అందులో అతిశయం ఏముంది? జై శ్రీకృష్ణ. చుట్టాలొస్తున్నారు, చుట్టాలొస్తే ఏం చేద్దాం, ఎలా చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి చెప్తున్నారు మన స్నేహితులు.
1: రుద్రాణి, మీ ఇల్లు ఈ రోజు ప్రత్యేకంగా అలంకరించావు, ఏమిటి విశేషం, ఎవరైనా వస్తున్నారా?
2: అవును ఉషా, చాలా సంవత్సరాల తర్వాత మా చిన్ననాడు స్నేహితురాలు బొంబాయి నుంచి వస్తోంది. నా గురించి మంచిగా అనుకోవాలని కాస్త కొత్తగా మార్పులు చేశాను.
1: మరి భోజనాలు కూడా ప్రత్యేకంగా చేస్తున్నావా ఏంటి?
2: అవును, తాను రాగానే టీ టిఫిన్లు, రాత్రి భోజనానికి అన్నంలో కూరతో పాటు చపాతీ కూడా చేస్తున్నాను. రేపు ప్రొద్దునే వెళ్ళిపోతుంది.
1: అలా ఏదో ఒక పూట ఉండేవాళ్ళు ముందుగా చెప్పి వస్తే మన వంట మార్పులు చేసి సిద్ధంగా ఉంటాం. కానీ వచ్చేవాళ్ళు ఏదైనా పని మీద వస్తూ 4-5 రోజులు ఉన్నారంటే మనం సర్దుకోవడాలు అవి కొంచెం సమస్య. మరి ఇల్లాలు ఉద్యోగస్తురాలైతే చాలా ఇబ్బంది మరి. కానీ నేనైతే వంట అన్ని చేసి టేబుల్ మీద పెట్టి ఉద్యోగానికి వెళ్లేటప్పుడు అవి వాళ్ళకి చూపించి వాళ్ళు టైం ప్రకారం టిఫిన్ భోజనం వడ్డించుకొని తినమని చెప్తాను. బయటికి వెళ్లాల్సి ఉంటే వాళ్లే తిరిగి వస్తారు. వాళ్ళు కూడా నాలాగా ఉద్యోగస్తులు అయితే ఎలాగో సర్దుకుపోతారు మరి.
2: కానీ కొంతమంది అలర్జీలు తినే పదార్థాలు ఉంటే ముందుగా మనకు చెప్తే దానికి తగినట్లుగా వండుతాము. లేకపోతే వడ్డించే సమయానికి అది తినను, అది నాకు పడదు అంటే మనకి బాధ వేస్తుంది కదా, అయ్యో తినేవి చేయలేకపోయామే అని.
1: అలాంటి ఇబ్బందులైతే పర్వాలేదు, తట్టుకోవచ్చు. కానీ కొంతమంది మనం చేసిన వంటకాలకి పదార్థాలకి వంకలు పెడతారు, చులకనగా మాట్లాడతారు, కోపం బాధ వస్తుంది, అయినా ముఖం మీద నవ్వు పులుంకుంటాము.
2: మా ఇంటికి చాలా దూరపు చుట్టాలు వచ్చి 4-5 రోజులు ఉన్నారు. టిఫిన్లు భోజనాలు రకరకాల డిమాండ్లు చేసి చేయించుకునేవాళ్ళు. ఇంతకీ వాళ్ళు పడుకుని లేచి దుప్పటి కూడా మడత పెట్టుకోరు. వాళ్ళున్నాళ్ళు ఇల్లు సర్దుకోవడంతో ప్రాణం పోయిందనుకో.
1: ఇంకా నయం, అటువంటి బంకగాళ్ళు నాకు తగ్గలేదు బాబు. ఈ మధ్య మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఏమీ ఇబ్బంది లేదు, ఏమి చేసి పెడితే వాటినే దేవామృతం అంటూ తినేవాళ్ళు. పొద్దుటి సాంబారు పచ్చళ్ళు మిగిలితే రాత్రికి వాటినే తిందాం, కష్టపడి వండినవి పారేస్తామా ఏంటి, వ్యర్థం చేయకూడదు అంటూ సర్దుకుపోయేవాళ్ళు. అంతేకాకుండా కూరలు తరగడం లాంటి పనులు అందుకొని చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంకో 4 రోజులు ఉన్నా బాధలేదు, పైగా సరదాగా కూడా ఉంటుంది.
2: అన్నట్లు మీ ఆడపడుచు విదేశాల నుంచి వస్తున్నప్పుడల్లా 20 రోజులు ఉంటారు కదా, వాళ్ళతో ఎలా వేగుతున్నావు?
1: ఎందుకు అడుగుతావులే రుద్రాణి, మా పరిస్థితి అంత దూరాభారం నుంచి పుట్టింటికి వస్తున్నారా, పూర్తిగా విశ్రాంతి కోసమే వస్తున్నట్టు ప్రవర్తిస్తారు. ఎంతసేపు షాపింగ్లు టైలరింగ్లు అని తిరుగుతారు, మధ్యాహ్నం భోజనానికి వస్తారో లేదో కూడా తెలియదు, చేసినవన్నీ వ్యర్థమైపోతూ ఉంటాయి. సారీ వదిన అనడంతో నా బాధంతా పోగొట్టాలని చూస్తారు. దాంతో ఏదో ఒక పూట మా అందరినీ ఏదో స్టార్ హోటల్కి పిలుచుకెళ్తారు. దాంతో మా అత్తగారు మహా పొంగిపోయి ఒకటే పొగటం, మింగాలేక కక్కాలేక అన్నట్లుంటుంది నా పరిస్థితి.
2: అయినా ఈ మధ్య వచ్చిన చుట్టాలు హోటల్లో గదులు బుక్ చేసుకొని ఒక పూట భోజనానికో లేక సాయంత్రం టిఫిన్లుగా వస్తున్నారు. అందువల్ల ఈ కాలం బాధలు లేవు, పైగా మనం ఏమైనా ఇస్తే వంకలు పెట్టకుండా తీసుకుంటున్నారు కాబట్టి తృప్తిగానే ఉంటుంది.
1: అవును రుద్రాణి, మన ఇంటికి వచ్చే బంధువులు ఉన్న 4 రోజులు సుఖ సంతోషాలు పంచుకుంటూ గడిచిన రోజుల్లో తీపి గుర్తులను మాట్లాడుకుంటూ కాలం సరదాగా గడిపేద్దాము, చుట్టాలు వస్తున్నారు బాబోయ్ అనకుండా అతిథి దేవో భవ అన్న సాంప్రదాయాన్ని సంతోషంగా పాటిస్తాము. ఏమంటావు రుద్రాణి?
2: 100 రూపాయలు కరెక్ట్ అండి.
0: మన బుజ్జకృష్ణుడికి మంగళం పడదామా? మంగళ

నైపుణ్య అభివృద్ధి కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పిఎం దక్ష్ యోజన ద్వారా శిక్షణ పొందాలి అనుకునే లక్షిత వర్గాల వారు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. పిఎం దక్ష్ యోజన కింద నైపుణ్యాలను మెరుగుపరచడం, పునః నైపుణ్యాలను పొందడం, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక శిక్షణ కార్యక్రమాలు, వ్యవస్థాపక అభివృద్ధి కార్యక్రమాలు అందించబడుతున్నాయి. శిక్షణ కార్యక్రమాలు ఉచితం. శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధి కల్పన లేదా స్వయం ఉపాధికి సహాయం అందించబడుతుంది. లక్షిత వర్గాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ధ్యేయంగా పెట్టుకున్న పిఎం దక్ష్ యోజన యొక్క మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు పాండురంగడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో ఉషాతో కలిసి ఆలపించిన కృష్ణగానామృతం విందాం. రచన శ్రీ వేదవ్యాస్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది.

0: JOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియో సింక్రొనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

0: ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నేరం 12:40.
2: நேயர்கள் கேட்டுக்கொண்டிருப்பது ஆகாஷவாணியின் சென்னை எஃப்எம் கோல்டு 100.1.
1: மெலிசை பாடல்கள் கேட்கலாம். தென்கட்சி கோ சுவாமிநாதன் இயற்றிய பாடலை பாடியுள்ளவர் டி கே ஜெயராமன், எம் அமிர்தா ஆகியோர். பாடலுக்கு இசை டி கே ஜெயராமன்.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానాం బాలం ముకుందం మనసా స్మరామి. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వటపత్రంలో శిశురూపంలో పడుకున్న ఆ బాలముకుందుణ్ణి స్మరించుకుంటూ ఈనాటి మన మధుర సమయంలో ఆ నల్లనయ్య లీలలు వింటూ చిత్రగీతాలను వినేద్దాం. రండి.

ఈ భౌతిక ప్రపంచంలో మన జీవితం ఒక చెరసాల శిక్షతో సమానం. ఆ భగవంతుని మీద ప్రేమ పెంపొందించుకునేందుకు అందులోనే బంధించబడి ఉంటాము. కార్యక్రమంలో ఇప్పుడు శృతిలయలు చిత్రానికి వాణి జయరాం ఆలపించిన పాట విందాం. నారాయణ తీర్థుల పదాలు, కేవీ మహదేవన్ స్వరాలు.

విన్నయి కృతి ఊతుకాడు శ్రీ వెంకట సుబ్బయ్యార్ రచించినది. గానం నిరంజనరామన్, చిత్రం అజ్ఞాతవాసి. ద్వాపరయుగమందున మధురానగరిలో శ్రావణ బహుళాష్టమి రోజున రోహిణి నక్షత్రంలో దేవకీ వసుదేవులకు అష్టమగర్భంగా జన్మించాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. ఆయన చెరసాలలో పుట్టడమే ఒక

దేవకి అన్నైన కంసుడు అప్పుడే పుట్టిన బాలుణ్ణి హతం చేస్తాడని భయపడి వసుదేవుడు ఆ వాసుదేవుణ్ణి గోకులంలో యశోదానందుల ఇంట దాచిన కథ మనందరికీ తెలిసిందే. వసుదేవుడు గోకులానికి బయలుదేరిన రాత్రి కుండపోత వర్షమట. తండ్రి బిడ్డలకు ఆ ఆదిశేషుని పడగ నీడగా మారిందట. ప్రళయ తాండవం చేస్తున్న యమునానది భగవత్పాదస్పర్శకి శాంతించి వారి గోకుల గమనాన్ని సులభం చేసిందట. ఇవన్నీ శ్రీకృష్ణ లీలామృతంలో భాగాలేగా మరి. కార్యక్రమంలో ఇప్పుడు తెనాలి రామకృష్ణ చిత్రం నుండి పీసుశీల గానం విందాం. పదరచన సీనియర్ సముద్రాల, స్వరరచన ఎంఎస్ విశ్వనాథన్.

యశోదా కృష్ణుల బంధాన్ని ఏమని వివరించేది? వారి అనురాగాన్ని ఎందరో కవులు కీర్తనలు పాటల రూపంలో సామాన్య ప్రజానీకానికి తెలియజేయడానికి కృషి చేశారు. భగవంతుణ్ణి బంధించడం ఆమెకే సాధ్యమైంది. అల్లరి బాగా చేస్తున్నాడని రోలుకు కట్టేసింది యశోద. అది ఆయన లీలే.

ఒలును లాక్కుంటూ వెళ్ళి పెరట్లో ఉన్న రెండు మహావృక్షాల మధ్య నుండి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా ఆ రెండు వృక్షాలు ఫెళ్ళున విరిగి కుబేర కుబారులు అయిన నలకుబేర మణగ్రీవులకి పాప విమోచనం కలిగించాడు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్ర ఆలపించిన సాయి కార్తిక్ సంగీతం విందాం. చిత్రం ద్వారకా.

చెడుని గెలవాలని తన బాల్యం నుండే కృష్ణుడు మనకు బోధ చేస్తూ వచ్చాడు. విషపూరితమైన పాలివ్వ ప్రయత్నించిన మాయాపూతన జీవితాపహరణం, శకటాసుర తృణావర్త సంహారం, కాళీయ మర్దనం మొదలైన ఘట్టాలు దీనికి నిదర్శనాలు. మనలోని అహంకారాన్ని, గర్వాన్ని తగ్గించుకోమని బోధిస్తాయి శ్రీకృష్ణలీలలు. మరిన్ని లీలలు తెలుసుకునే ముందు తప్పు చేసి పప్పుకోడు చిత్రానికి

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో గురు పూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో కృష్ణుని లీలలు తెలుసుకుంటూ చిత్రగీతాలను వింటున్నాం. గోకులంలో ఆ నవనీత చోరుడు చేసిన అల్లరి వర్ణించడానికి పోతనామాత్యునికే మాటలు చాలేదేమో. వెన్న దొంగిలించడం, తను తినడమే కాక స్నేహితులతో మరియు కోతులతో పంచుకోవడం, గోపికల నీళ్లకుండలు పగలుగొట్టడం, పాలు పితికే సమయంలో తల్లి ఆవు వద్దకు దూడలను వదలడం, ఎన్నని ఏమని చెప్పేది ఆ చిన్ని కృష్ణుని అల్లరి. మట్టి తిన్నందుకు నోరు తెరవమని అడిగిన యశోదమ్మకు 14 భువనాలను చూపించడం ఆ కృష్ణలీలల్లో ఒకటే కదా మరి.

0: విన్న ఈ పాట మాయాబజార్ చిత్రానికి పి లీలా బృందంతో కలిసి ఆలపించినది. సంగీతం ఘంటసాల, సాహిత్యం పింగళి. కృష్ణలీలల్లో ప్రాముఖ్యమైనది రాధ గోపికలతో ఆ మదనమోహనుడు చేసే రాసలీల. పౌర్ణమి రాత్రుల్లో యమునా నది ఒడ్డున గోపికలతో చేసే దివ్య ప్రేమ నృత్యం రాసలీల. జీవాత్మ పరమాత్మ మధ్య జరిగే కలయికకు సూచన రాసలీల అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఎస్పి శైలజ రాజేశ్వరి ఆలపించిన కెవి మహదేవన్ సంగీతం విందాం. రచన ఆరుద్ర, చిత్రం పెళ్లి పుస్తకం.
1: తరి తక జును తరి తక జును తరి తక జును.

కృష్ణలీలల్లో మరొకటి గోవర్ధనోధారణం. ఇంద్రుని కోపం వల్ల కురిసిన వర్షం నుండి యావత్ బృందావనాన్ని కాపాడడం కోసం తన చిటికెని వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కృష్ణ పరమాత్మ. ఎంతటి కష్టం వచ్చినా నేనున్నానని చెప్పడానికి నిదర్శనమే కదా మరి ఈ ఘట్టం. కార్యక్రమంలో ఇప్పుడు గోకులంలో సీత చిత్రానికి కోటి అందించిన సంగీతం విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

దుష్ట శిక్షణార్థం జనించిన ఆ కృష్ణ పరమాత్మ మధురా నగరి చేరి మేనమామ కంసుణ్ణి వధించి జన్మనించిన దేవకీ వసుదేవులను బంధవిముక్తులను చేసి రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలైన అష్టమహిషుల్ని పరిణయమాడాడు. జరాసంధుడి దాడుల నుండి ప్రజల్ని కాపాడడానికి సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని ఏర్పరచుకున్నాడు. కార్యక్రమంలో ఇప్పుడు ముకుంద చిత్రానికి మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం విందాం. సిరివెన్నెల కలం, చిత్రగళం.

யத்ர யோகீஸ்வர கிருஷ்ணோ யத்ர பார்த்தோ தனுர்தரஹ தத்ர ஸ்ரீ விஜயோ பூதிர் த்ருவா நீதிர் மிருதிர் மம. கிருஷ்ணுடு பாண்டவ பக்ஷபாதி. மகாபாரத யுத்தంలో தன சொந்த வாரினி சம்பலேனி சதிக்கில படிப்போயின அர்ஜுனுனிக்கு நீதி போத சேசி தைரியாన్ని நிம்பி யுத்தాన్ని గెలిపించాడు. భగవద్గీత మనందరికీ ఉపదేశం. ఆ గీతా సారాంశమే నేడు మేనేజ్మెంట్ పాఠ్య పుస్తకాల్లోనూ కనిపిస్తోంది, దేశానికి నాయకుల్ని తయారు చేస్తోంది. కార్యక్రమంలో ఇప్పుడు రేవంత్ బృందంతో ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం గోపాల గోపాల.

కృష్ణ జన్మాష్టమి భారతదేశ వాసులంతా జరుపుకునే పండుగ. బాలకృష్ణుని కోసం ముగ్గులు పాదాలు వేసి అలంకరిస్తారు. పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్ళు నివేదన చేస్తారు. చిన్నపిల్లల్ని రాధాకృష్ణులుగా ముస్తాబు చేసి ఉట్టికొట్టే సంబురాలు జరుపుకుంటారు. రోజంతా భజనలు, పాటలతో భగవన్నామస్మరణ చేస్తుంటారు. మరి సాక్షాత్తు ఆ కృష్ణపరమాత్మ పుట్టినరోజు అంటే ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా. కార్యక్రమంలో ఇప్పుడు అన్నమాచార్య సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అందించిన సంగీతం విందాం. గానం ఎస్ జానకి, చిత్రం పడమటి సంధ్యారాగం.

శ్రీకృష్ణ తత్వం అంటే మానవ జీవితానికి ఆనందం, కర్తవ్యం, ధర్మరక్షణలను నేర్పే ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక జీవన మార్గం. శ్రీకృష్ణుణ్ణి పూర్ణావతారం అంటారు. ఆయన జీవితం కేవలం అద్భుతాలకే పరిమితం కాదు, ప్రతి మనిషికి ఆచరణీయమైన తత్వశాస్త్రం. జై శ్రీకృష్ణ.